0: ఇన్ని నొప్పా చిత్తి తాపం నోకి ఇన్ని వకేశం నోకి నేసా వెన్ని
1: కమాండర్ KPYT, KPYU, the voice of the Basta Yaqui tribe.